0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం పై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి ఏకామ్రేష నాయికే. కర్ణాటక శుద్ధ సావేరి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical clarinet recital by Shri Sundarapalli Suryanarayana Murthy. He is accompanied on violin by Shri MSN Murthy and on mridangam by Shri VV Ramana Murthy. Shri Suryanarayana Murthy begins his clarinet recital with Ekamresha Nayike, a composition of Muthuswami Dikshitar in rag Karnataka Shuddha Saveri, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్ కృతి భజరేరే మానస ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు భజరేరే మానస, ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి అక్షయ లింగ విభో, రాగం శంకరాభరణం, మిశ్ర చాపుతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి. హీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి and on mridangam by Shri V.V. Ramanamurthy. Continuing the concert, you will now listen to Akshaya Linga Vibho, a composition of Muthuswami Dikshitar in Rag Shankara Bharanam, set to Mishra Chaputa.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Violin Recital by Sri Ambolu Murali Krishna. Mridangam support is by P. Satish Kumar. First, listen to Muthu Momu in Suryakantam Raga set to Aditalam. Tyagaraja Swami Kriti. Ragam Channel. నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటారు. ముందుగా ముత్తుమోము సూర్యకాంత రాగంలో ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం ఛానల్, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ కంటిన్యూస్ ద వయోలిన్ రిసైటల్ విత్ రామపాన త్రాణ ఇన్ సావేరి రాగ్, సెట్టు ఆదితాళం, త్యాగరాజ స్వామి కృతి. శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్ వాద్య సంగీతం వింటున్నారు. ఇప్పుడు రామపాన త్రాణ సావేరి రాగంలో ఆదితాళం, త్యాగరాజ స్వామి కృతి.

శ్రీ అంబోలు మురళీకృష్ణ కంక్లూడ్స్ ద వయోలిన్ రిసర్టల్ విత్ స్మరవారం వారం ఇన్ బహుదారి రాగ సెట్టు ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతి కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగంలో ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన వింటారు.

You have heard the violin recital of Sri Ampola Murali Krishna. Mridangam support is by P. Satish Kumar. Akashvani. Meerintavarku Sri Ampola Murali Krishna gari violin vadya sangeetam vinnaru. Vadya sahakaram Sri P. Satish Kumar Mridangam. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.